శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవత ఋణియే బీజం సూర్యగుం శక్తిః ఆదిత్యోం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః. ఋణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు.

శ్రీ విచిత్ర వీర హనుమనమాలా మంత్రో శ్రీ గణేశాయ నమః. ఓం అస్య శ్రీ విచిత్ర వీర హనుమనమాలా మంత్రస్య శ్రీ రామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందో శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యరథి తారా మంత్ర జపే వినియోగాః అథ కరణ్యాసః. ఓం రాం నముష్టాభ్యాం నమః. ఓం రీం గర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం రః కరకర్కర్భీష్టాభ్యాం నమః అథ అంగన్యాసః. ఓం రాం హృదయాయ నమః. ఓం రీం శిరసి స్వాహ. ఓం రౌం శిఖాయై వషట. ఓం రైం కవచాయ హుం. ఓం రౌం నేత్రత్రయాయ వషట. ఓం రాహ అస్త్రాయ పట. అథ ధ్యానం. వామేకరే వైరమహం వహంతం శైలం పరిశృంఖలమాలయాఖ్యం దధానమాఖ్యామాత సువర్ణవర్ణం భజే జ్వలత్కుండలమాంజనేయం. ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకారాగర ప్రభాజ్వలత్కృతాపవస్త్రదేహాయ అంజనీ గర్వ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్ష రాక్షస గ్రహ బంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచు గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాపముఖం బంధయ బంధయ సముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రాహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హూం ఫట్ స్వాహ. ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ బాణ.

ఇంద్రస్వం విష్ణుస్వం రుద్రస్వం ఇంద్రస్వం అగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమానస్వం బ్రహ్మ భూర్భువ స్వరోమ గణాదిం పూర్వముచ్చార్యం వర్ణాదిం తదనంతరం.